0: ఎంతగా కొచ్చిరికొండవుడు దాదా. ఒరగాగు దాదే దింబొలగాగే ఇంద్రయ్యా విట్టల విట్టలను తానే విట్టలా విట్టలా
1: మొత్తం శబ్ద బరబలదు
0: హాకుండా పడిందన్న తంది బర్తిద్ద ఓడి కబీర్.